మై తుదిపోం. వి వర్షిప్ యు గాడ్, వి వర్షిప్ యు అలోన్ గాడ్. ఉమే మాత్రం நாங்கள் ఆరాధిపోం, ఉమే మాత్రం நாங்கள் తుదిపాంటవరే. ఎన్నన ఇర్దాలం, ఎప్పటిపట్ట సూళనలవే వందాలం, ఎప్పటిపట్ట నిలయ వళ్ళై, ఎప్పటిపట్ట పాదయ వళ్ళై కడక నేరిటారం, క్రీస్తువిన్ మేల్ நாங்கள் వైత్రికరేంగల అంబై ఏదు ప్రిక మాటాదు, యారు ప్రిక ముడియాదు. ఎంద ఉలగమో, ఉలగతిన్ కార్యంగలో, ఎప్పటిపట్ట కార్యంగలహనాలు క్రీస్తువిన్ మేల్ நாங்கள் வைத்திருக்கிறங்கள் அன்பை ஒருபோதும் யாரும் பிரிக்க முடியாது. அவளை போல நாங்கள் உறுதியாக சொல்ற ஆண்டவரே, எந்த காலத்திலும் எந்த நேரத்தில் ஆண்டவரே உம்மை ஆராதிப்போம், உம்மை துதிப்போம், உம்மை சேவிப்போம், உம்மை பின்பற்றுவோம், உமக்காக வாழ்வோம், உம்மையே நாங்கள் நோக்கி பார்ப்போம், உம்முடைய நாமத்திற்கே நாங்கள்